0: హతలిహై
1: దేవుల పిటియట, కమురు పిటియట, నావల పిటియట, కల్పిటియట. www.com